0: ఉంటుంది నాలో.
1: Signal, did you get pull out the bell and or three months ago?